ఎంత బాగా వేసినా. హలో, కాక్ మీనియా ప్రణిమాయస్ оператор УВП-76, самый натуральный засранец.